0: మాస్కేవట పోయ దవత తోట పాల దున్నా గెదర
1: ప్రజ్ఞావే దొరగులు వివర కరణ ఆధ్యాత్మిక హండ సుదిల గువన్ విదులే.

అనికతయన్ మనస మందు శీతల బన్ ముని సిరిపాదే బుదుర శ్రీజే సమంత కూటర జాగే కమనీయ.